0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇతర గాయించింది లతా మంగేష్కర్, సంగీత నిర్దేశన దించింది పండిత్ హృదయనాథ్ మంగేష్కర్।